బ్యాక్ చేసి నోళ్ళు డబ్బు దాచుకుంటారు, కాంత దిచ్చమెయ్యమంటే మూతి ముడుచుకుంటారు. ఆ దాచుకున్నది దోచుకుంటే తప్పవ పోతారు, చిత్తర పోతారు. నాను కూడా రజ్జాతానే.